మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం దక్షిణాయనం శుద్ధ త్రయోదశి జూలై నెల 27వ తేదీ ఈరోజు సోమవారం.

ముందుగా ఒక మంచి మాట. జీవితంలో అసలైన గొప్పతనం ఎప్పుడు పడిపోవడంలో లేదు, పడిన ప్రతిసారి తిరిగి లేవడంలో ఉంది అన్నారు నెల్సన్ మండేలా. మనం ఒకసారి విజయం సాధిస్తే సమాజం మనల్ని అభినందిస్తుంది, కానీ 100 సార్లు పడిపోయినా పట్టు వదలకుండా 100వ సారి కూడా లేచి నిలబడే వాడిని చూసి ఈ ప్రపంచం గర్విస్తుంది. ప్రపంచ చరిత్రలో నిలిచిన గొప్ప నాయకులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు అందరూ ఎన్నోసార్లు పడిపోయి మళ్ళీ లేచిన వారే. చివరిగా ఒక మాట, కింద పడటం మన చేతిలో లేకపోవచ్చు, కానీ తిరిగి పైకి లేవాలా లేదా అక్కడే ఉండిపోవాలా అనేది పూర్తిగా మీ నిర్ణయం పైనే.

0: శ్రోతలు, ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో చిన్న విరామం.
1: అసలీ భరోసా వహీ హై జో సమయ కే సాథ్ ఔర్ స్ట్రాంగ్ హో జాయే, జైసే ఆప్కా భరోసా మారుతి సుజుకి పే. ఔర్ ఇసి భరోసే కే లియే హమ్ ఆప్కో కహనా చాహతే హై థాంక్ యూ. స్పెషల్ లాయల్టీ రివార్డ్స్ కే సాథ్ అప్గ్రేడ్ కరే టు ది బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరియస్ విత్ అ లాయల్టీ రివార్డ్ ఆఫ్ అప్ టు 30,000 ఔర్ విక్టోరియస్ కే 50,000 ప్రౌడ్ ఓనర్స్ కే ఎక్స్క్లూసివ్ సర్కిల్ కా హిస్సా బనే.
2: ఆఫర్ వాలిడ్ ఫర్ ఎగ్జిస్టింగ్ మారుతి సుజుకి కస్టమర్స్, TNC అప్లై.
0: శ్రోతలు, ఈరోజు గానలహరి కార్యక్రమంలో గేయ రచయిత అయిన చంద్రబోస్ గారి గురించి, రచించిన పాటలను వినే ముందు చంద్రబోస్ గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గారు తెలుగు చలన చిత్రరంగానికి చెందిన ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత, గేయ రచయిత. సుమారు 25 ఏళ్లకు పైగా కెరీర్లో ఆయన 850కి పైగా సినిమాల్లో 3,600 కంటే ఎక్కువ పాటలు రాశారు. ఈయన వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లిలో చల్లగరిగ గ్రామంలో జన్మించారు. హైదరాబాద్లోని JNTU విశ్వవిద్యాలయం నుండి బీటెక్ పూర్తి చేసి మొదట గాయకుడు కావాలనే వాంఛతో సినిమా పరిశ్రమకు వచ్చారు. కానీ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ ప్రోత్సాహంతో రచయితగా మారారు. ఈయన 1995 విడుదలైన తాజ్మహల్ సినిమా ద్వారా గేయ రచయితగా పరిచయమయ్యారు. మంచుకొండల్లోన చంద్రమ్మ చంద్రబోస్ గారు రాసిన మొదటి పాట క్లిష్టమైన గ్రాంధిక భాష కాకుండా సామాన్యుడికి కూడా అర్థమయ్యే సరళమైన పదాలు, జానపద బాణీలు, వాడుక భాషను ఉపయోగించటం ఈయన ప్రత్యేకత. 2022 విడుదలైన RRR చిత్రంలోని పాటకు గాను ఆస్కార్ అందుకోగా ఉత్తమ సాహిత్యం కోసం జాతీయ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 నంది పురస్కారాలను, 2 ఫిలింఫేర్ అవార్డులు మరియు 3 సైమా అవార్డులు అందుకున్నారు. మరి నేటి గానలహరి కార్యక్రమంలో చంద్రబోస్ గారి కలం నుండి జాలువారిన కొన్ని ఆల్ టైమ్ హిట్ పాటలను వినేద్దాం. వచ్చేయండి. తాజ్మహల్ చిత్రం నుండి బాలుగారు చిత్రగారు పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, తాజ్మహల్ చిత్రం నుంచి చక్కని పాటను విన్నారు కదా శ్రోతలు. ఇప్పుడు శ్రోతలందరికీ ఒక సూచన. ఎన్ఐపిపి నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ నిర్మాతలు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొడక్షన్ హౌజ్లు, హక్కుల యాజమానులు మరియు అగ్రిగేటర్లు శ్రద్ధలు, ఆకాశవాణి శ్రీ విజయపురం కోసం నాణ్యమైన రేడియో కార్యక్రమాలను సేకరించేందుకు ప్రసార భారతి నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ ద్వారా ప్రతిపాదనలను ఆహ్వానిస్తుంది. ప్రతిపాదనలను మూడు పద్ధతులలో ఆహ్వానించడం జరుగుతుంది. గ్రాటిస్ మోడ్, ఉచిత విధానం, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, మోడ్ రెవెన్యూ షేరింగ్ మోడ్ కార్యక్రమాలు, రూపాలు, రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పడం, ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్లు, క్విజ్ పోటీలు మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలను కలిగి ఉండవచ్చు. ఆసక్తి గల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు తాజా సవరణలతో కూడిన ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవలసిందిగా కోరడమైనది. ఈ పాలసీలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలు, రెవెన్యూ షేరింగ్ మరియు ఏఐఆర్ బ్రాడ్కాస్ట్ కోడ్, అలాగే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కోడ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అర్హత గల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్మిత ఫార్మాట్లో అవసరమైన అన్ని వివరాలు మరియు సహాయక పత్రాలతో సహా మా ఇమెయిల్ ఐడి హూజ్ ఎయిర్ పోర్ట్బ్లేర్ ప్రసార్ భారతి.గవర్నమెంట్.ఇన్కు సమర్పించవచ్చు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31/7/2026. భారతదేశపు పబ్లిక్ సర్వీస్

0: బ్రాడ్కాస్టర్ ద్వారా మీ సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటన ఆకాశవాణి ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ చేయబడింది. శ్రోతలు విన్నారు కదా సూచనను. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: क्या आप जानते हैं कि HIV पॉजिटिव लोगों के मानवाधिकारों और वैधानिक अधिकारों की सुरक्षा के लिए अब देश में एक नया कानून है, HIV एंड एड्स प्रिवेंशन एंड कंट्रोल एक्ट 2017। 10 सितंबर 2018 को लागू किए गए इस एक्ट में HIV पॉजिटिव लोगों को उनका हक दिलाने और उनकी गरिमा व आत्मसम्मान की सुरक्षा के लिए कई सारे प्रावधान किए गए हैं। इस एक्ट के द्वारा सुनिश्चित किया जाता है कि HIV पॉजिटिव लोगों के साथ किसी भी तरह का भेदभाव न किया जाए। किसी भी इंसान को उसका HIV स्टेटस बताने के लिए मजबूर नहीं किया जाए। इस एक्ट की वजह से अब किसी को भी नौकरी पर रखने से पहले उसका HIV टेस्ट कराना या HIV स्टेटस पूछना और बताने के लिए दबाव बनाना दोनों कानूनन अपराध है। किसी भी इंसान की HIV टेस्ट के समय प्री और पोस्ट HIV काउंसलिंग करना जरूरी है और साथ ही उसकी सूचित सम्मति लेना भी जरूरी है।
0: విరామం తర్వాత గానలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. శ్రోతలు ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో వినండి ఈ పాట.

శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో మగధీర చిత్రం నుంచి అనూజ్ మరియు రీటా పాడిన చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో వినండి అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలు.

ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాస్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30 షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాస్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45 స్వరాస్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బంబుకా రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1:00 షహీద్వీప్ నుండి బయలుదేరి స్వరాస్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాస్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాస్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:00 స్వరాస్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30 షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి హడ్బే రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బారాటంగ్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాస్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాస్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు కదా, ఇప్పుడు వినండి కార్యక్రమంలో. ఇప్పుడు యోగి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

చక్కని పాటలను వింటూ కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఇలాంటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.